హవామహే హవామహ ఇతి హవామహే సోమపా సోమపీతయే సోమపీతయే సోమపా సోమపా సోమపీతయే సోమపేతి సోమపా సోమపీతయే ఇతి సోమపీతయే ఉగ్రాసంతా సంతోగ్రోగ్రాసంతా సంతా హవామహే హవామహే సంతా సంతా హవామహే హవామహ ఉపోప హవామహే హవామహ ఉప ఉపేదమిదముపోపేదం ఇదం సవనం సవనమిదమిదం సవనం సవనం సుతం సుతం సవనం సవనం సుతం సుతమితి సుతం ఇంద్రాగ్ని ఏహేహేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఏహ ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని ఏహ ఇహ గచ్చతాం గచ్చతామిహేహ గచ్చతాం గచ్చతామితి గచ్చతాం తా మహాంతా మహాంతా తాత మహాంతా మహాంతా సదస్పతి సదస్పతి మహాంతా మహాంతా సదస్పతి సదస్పతి ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని సదస్పతి సదస్పతి ఇంద్రాగ్ని సదస్పతి ఇతి సదస్పతి ఇంద్రాగ్ని రక్షో రక్ష ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని రక్షః ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని రక్ష ఉబ్జతముబ్జతం రక్షో రక్ష ఉబ్జతం ఉబ్జతమిత్యుబ్జతం అప్రజాసంతు సంత్వ ప్రజా అప్రజాసంతు సంత్వత్రిణో త్రిణస్సందు సంత్వత్రిణాః అత్రిణ ఇత్యత్రిణాః తేన సత్యేన సత్యేన తేన తేన సత్యేన సత్యేన జాగృతం జాగృతం సత్యేన సత్యేన జాగృతం జాగృతమధ్యధి జాగృతం జాగృతమధి అధి ప్రచేతునే ప్రచేతునేధ్యధి ప్రచేతునే ప్రచేతునే పదే పదే ప్రచేతునే ప్రచేతునే పదే ప్రచేతున ఇతి ప్రచేతునే పద ఇతి పదే ఇంద్రాగ్ని శర్మ శర్మేంద్రాగ్ని ఇంద్రాగ్ని శర్మ ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని శర్మ యచ్చతం యచ్చతం శర్మ శర్మ యచ్చతం యచ్చతమితి యచ్చతం.